0: పమ పదని నిద నిద పమ ద ప ద ప మ గ మ ప మ ప మ గ రి రి
1: రి స రి స రి స రి ని స ని ని
0: మ ప ద ప ద ప ద మ ప మ మ నిద రి ద రి స రి ని స జో
2: ఫస్ట్ లైన్ ఇప్పుడు పాడలా పాట హోల్ థింగ్ అప్డే పాడిన వాంగో